0: గారే గారే
1: నరబడే
0: గారే గారే
1: సూర బదల
0: గారే గారే
1: అమ్మక
0: పట్టే
1: సూరకి దరజే ఇన్నాయ
2: ఎక్క చతుర నార అమ్మ చోడగలజే ఎక్క చతుర నార అమ్మ పక్కడ కర